నమో నారాయణ జరి నమో నమో నారాయణ జరి నమో నమో నారాయణ జరి నమో నమో నారాయణ జరి నమో నమో నారద హృదయ విదారి నమో నమో నారద హృదయ విదారి నమో నమో నారాయణ జరి నమో నమో నారాయణ జరి నమో నమో